మధుప్రీతా వందిన్యాది సమన్విత దధ్యన్నా సక్త హృదయ కాకినీ రూపధారిణి మూలాధారాంబుజారూఢ పంచవక్త్రాస్తి సంస్థిత అంకుశాది ప్రహరణ వరదాది నిషేవిత ముగ్ధౌదనా సక్త చిత్త సాకిన్యం పాస్వరూపిణి ఆజ్ఞా చక్రాంచ నిలయ శుక్లవర్ణ షడానన మజ్జా సంస్థా హంసవతి ముఖ్య శక్తి సమన్విత హరిద్రాన్నైకరసిక హాకిని.

ధర్మాధారాధనాధ్యక్ష ధనధాన్య వివర్ధిని విప్రప్రియా విప్రరూప విశ్వభ్రమణకారిణి విశ్వగ్రాసా విద్రుమాభా వైష్ణవీ విష్ణురూపిణి అయోనిర్యోని నిలయ కూటస్థాకుల రూపిణి వీరగోష్ఠి ప్రియా వీరా నైష్కర్మ్యానాథ రూపిణి విజ్ఞాన కలనా కళ్యా విదగ్ధ బైందవాసన తత్వాధికా తత్వమయీ తత్వమర్థ స్వరూపిణి సామగాన ప్రియా సౌమ్య సదాశివ కుటుంబిని సవ్యాప సవ్య మార్గస్థ సర్వాపద్విని వారిణి స్వస్థా స్వభావ మధురా ధీరాధీర సమర్థిత చైతన్యార్ఘ్య సమారాధ్య చైతన్య కుసుమ ప్రియ సదోదిత సదా తుష్ట తరుణాదిత్య పాటరా దక్షిణా దక్షిణారాధ్య ధరస్మేర ముఖాంబుజా కౌలిని కేవలార్ఘ కైవల్య పదదాయిని స్తోత్ర ప్రియా స్తుతిమతి శృతి సంస్తుత వైభవ.

0: పరమేశ్వరి పంచయజ్ఞ ప్రియ పంచప్రేత మంజాధిశాయిని పంచమీ పంచభూతేషి పంచ సంఘ్యోపచారిణి శాశ్వతి శాశ్వతైశ్వర్య శర్మదా శంభుమోహిని ధరాధర సుతా ధన్య ధర్మిణి ధర్మవర్ధిని లోకాతీత గుణాతీత సర్వాతీత శ్రమాత్మిక బంధుక కుసుమ ప్రఖ్యా బాలీలా వినోదిని సుమంగళీ సుఖకరీ సువేషాఢ్యా సువాసిని సువాసిన్యర్చన ప్రీత శోభనా శుద్ధ మానసా బిందు తర్పణ సంతుష్ట పూర్వజా త్రిపురాంబిక దశముద్రా సమారాధ్య త్రిపురా శివ శంకరీ జ్ఞానముద్రా జ్ఞానగమ్య జ్ఞానజ్ఞేయ స్వరూపిణి యోనిముద్రా త్రిఖండేషి త్రికుణాంబా త్రికోణగా అనఘా అద్భుత చారిత్ర వాంఛితార్థ ప్రదాయిని అభ్యాసాతిశయ జ్ఞాత షడద్వాతీత రూపిణి అవ్యాజ కరుణామూర్తి అజ్ఞానధ్వంత దీపిక ఆబాల గోప విదిత సర్వాన్నుల్లంఘ్య శాసన శ్రీచక్ర రాజ నిలయ శ్రీమద్ త్రిపుర సుందరీ శ్రీ శివ శివశక్తైక రూపిణి లలితాంబికా ఏవం శ్రీ లలితాదేవ్యానాం సహస్రగం జగుః.
1: தொடர்வது லலிதா நவரத்ன மாலை. பாடியவர்கள் திருவனந்தபுரம் சகோதரிகள் லதா மாலதி.